నమస్తంగర్గే నమస్తంగ సర్గే నమస్తంగ ప్రభుగే నమస్తంగ సోజోగే నమస్తంగ రంగే నమస్తంగ పంగే నమస్తంగ గమ్మే నమస్తరమ్మే నమస్తంగ జలాశ్రే నమస్తంగ నిరాశ్రే నమస్తంగ జాతే నమస్తంగ పాతే నమస్తంగ మజ్బే నమస్తస్త అజ్బే అదేసంగ దేశే నమస్తంగ పేసే నమస్తంగ నిర్తామే నమస్తంగ నిర్బామే నమో సర్వకాలే నమో సర్వదయాలే నమో సర్వరూపే నమో సర్వభూపే నమో సర్వఖాపే నమో సర్వథాపే నమో సర్వకాలే నమో సర్వపాలే నమస్తస్తు దేవే నమస్తంగ పిహవే నమస్తంగ జనమే నమస్తంగ శోభనమే నమో సర్వగౌనే నమో సర్వపౌనే నమో సర్వరంగే నమో సర్వపంగే నమో కాలకాలే నమస్తస్తు దయాలే నమస్తంగ వర్ణే నమస్తంగ మర్ణే నమస్తంగ జరారంగ నమస్తంగ కృతారంగ నమో సర్వతందే నమోస్త అభందే నమస్తంగ నరసాకే నమస్తంగ నిర్బాకే నమస్తంగ రహీమే నమస్తంగ కరీమే నమస్తంగ అనంతే నమస్తంగ మహంతే నమస్తస్తరాగే నమస్తంగ సుహాగే నమో సర్వసూఖంగ నమో సర్వపూఖంగ నమో సర్వకర్త నమో సర్వహర్త.